శశిశ చంద్రబాల లాట ఝలకత్ ముండమాల గల శేష ధరణి పద పార్వతీపతి శివ హర హర హర పార్వతీపతి శివ హర హర హర పార్వతీపతి శివ హర హర.